0: ఇప్పుడు ఆమె ఎవరి తరపుని మేయ
1: ఆ కొన్నాన్ని రంగేసిన పెరుగు యాన్నికి అయ్యా కనపడికం పది కిలోమీటర్లు బేసు
0: ఆయన బుస్మాయ రా తరపోన్ కయ్య మావతి రైన్.